0: సగమధని
1: సగమగత
0: నిజగమధని
1: నిజమగతని
0: ధని సగమధ
1: గమగత నిధ
0: మదని సగమ గదని ధని గదని ధని గత